శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గుణనాథ నమో నమస్తే. బ్రహ్మా మురారే స్థిపరంతకారే భాను శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రా శని రాహు కేతవ సర్వే గ్రహా శాంతికరా భవంతు. సూర్యా